శ్రీశోధీశపరబంధవ సుప్రభాతం సంపూర్ణమోక్షపద విగ్రహణాయ యోగి సంగ్రాశ్చరంతి తవ పాదయుగం స్మరంతః కామ్యాక్ష సిద్ధిరత భక్త జనోపవందనం ఇందోర్జినే వదతి తత్ర వ సుప్రభాతం జ్ఞానైక వేద మనవందర యోగ శాఖలిన్ త్వజ్ఞాన నీతి మహిమాన మనారదం చ న్యాయం కృతా సుమన సంచయమేతి సమ్యక్ సంబద్ధతే చ భగవంతవ సుప్రభాతం నిష్ఠా గరిష్ఠ మహిమానసిజే ముఖే చ కాంతిం నిరీక్ష రస సంభ్రమయుక్త చేతాః యోగీశ సంస్కృతి కవేర్తి సులోక భావం ఉత్తిష్టపశ్య సుకృతిం తవ సుప్రభాతం శ్రీయోగి వర్య కరుణాజల దేవహాత్మన్ సుజ్ఞాని వందిత పదాంబుజ యుగ్మదేవ శ్రీజ్యోతిరాశ్రమ నివాస భజంతి భక్తాః స్వామిన్ ప్రసీద సహసా తవ సుప్రభాతం సంసార సాగర నిదీర్ఘశా సమేత్య సుజ్ఞానబోధ సరణిం భవతో లభంతే కామ్యార్థకా సుజన సంహతిరవ్యనంతం భాగ్యాధికం చ లభతే తవ సుప్రభాతం సుజ్ఞాన రూప సువిశిక్షిత యోగ విద్య భక్తాది మానస భయోర్హమిత్రదేవ వేదాంత సారబుధసే విదపాద పద్మ శ్రీజ్యోతిష భగవంతవ సుప్రభాతం అజ్ఞాన బీజహర సుందర యోగ దూత సుజ్ఞాన కాంతియుత నిర్మల సుందరాంగ తిష్టత్య సంస్కృత సంహతిరత్ర భక్త్యా శ్రీజ్యోతిష భగవంతవ సుప్రభాతం త్వత్పాదధూళిమణిశం స్వశిరస్సు దృత్వా భక్తాస్తు వందితమ నిర్మల దివ్య కీర్తిం తేషామకరిష్టకరణాయ దయైక సింధో ఉత్తిష్ట సద్గుణగణే తవ సుప్రభాతం రమ్యాకృతే విమలమానస భక్తపాల సన్మోక్ష పద్ధతి విదర్శక వైభవ మోక్షో శ్రీజ్యోతిరీశ కరుణాకర చిత్స్వరూప యోగానుభావ సతతం తవ సుప్రభాతం ఆదిత్య శుభ్ర కిరణాని సుపుల్ల పద్మైః యుక్తా సునిర్మల జలైః సహితా సరస్యః రాజంతి పశ్యత యథాగత దర్శనేన కృష్ణా ప్రియా ఇవ విభో తవ సుప్రభాతం భోగశ్చ యోగమనిశం కురుతే త్రిలోకే యాగశ్చ యోగమధికం సతతం కరోతి లోకేశ పద్ధతిరియం విదధేతి వక్తుం ఉత్తిష్ట సద్గుణనిధే తవ సుప్రభాతం సంపూర్ణ యోగమధికం తనుతే జనానాం ధ్యాత్వా సదా మనసి యోగమహీన బుద్ధ్యా ధ్యాత్వా కథం వ్రజతి తత్వమసీతి లక్ష్యం జ్ఞాతుం జనోస్తి భగవన్ తవ సుప్రభాతం స్నానం చ కర్తుమిహ చేర్జల ప్రపూర్ణ పాత్రాణి హస్తకమలేషు నిధాయ నార్యః తిష్ఠంతి చాత్ర తవ పాదయుగం స్మరంత్యః శ్రీజ్యోతిరీశ భగవన్ తవ సుప్రభాతం క్షీరాభిషేక కరణాయ సుభక్తవర్యాః క్షీరం నిధాయ గమనీయ ఘటేషు పూర్ణం తిష్ఠంతి సంస్కృతి మహాన్నవతారణీయ జ్ఞానార్జనాయ చ విభో తవ సుప్రభాతం.